ఎహనసు సహజ సుపాయ దర్శన పరసయ గురు కే జనమ మరణ దుఃఖ జాయ సతనామ శ్రీ వాహిగురు సాహిబ్ జీ

నానుక్త మరీ సర్వ పురుఖ భగవాన్ సర్వకుంఠ ముఖత మోఘపాయ ఏక నిమ కరకే గుణ గాయ అనుగరాజ పోగ బడియాయి అరకే నామ కీ కథా మనపాయ వో పూజన కా పర సంగీత రసనా జపతి హర హరణీత్ పలిసో కరణీ సో బాతర మంద హృదయ బసే పూన్ గుర్మంద్.

సమాన సువా ప్రావుడు గనక తరి సువర్ణను కిపుతరి హరికర్తపుతున్న తరి బాలక అతని కవటాయ పరి సిమరన్ ద్రౌపద స్వతిదరి గౌతమ సతీ శిలా నిశ్చరి కేసి కంతుమతను జనకీయా దీదాన్ కాళికోదీయా

కౌరవదాసే తృష్ణాచుకి జాపము కంద సేవా తౌకి గౌండ దేవ్ అర్థక్తి ఇతనా వే దేవ ద్వాదశ శిలాపు జాబై

పోగని రావు స్వర్గ పవిత్ర మృత పవిత్ర దయాపయాల పవిత్ర లోగని ఆజ్ఞాకారి సదాసుఖ పుంచై జాతకత పేకు అరుగుని నశక్తి జల్ని పవన తయాకార్ణ మేదని

ద్రోణాచార్య భీష్మాలు కేల్కర సంతర లోగ పాల్ బ్రహ్మపూర్ణర్ జోగ సోచ్చాదనంద పవన సాసంగ బేసుగుణ గామత రోగ సోగ నై జనం మరణ రావు ఉమాసిమర కేవల నామ బిరళే పామ ఉపశ్రామ భోజన పావు కీర్తన ఆధార నేచల ఆసన బేసుమా డిగ్ నా డొల్ల కర్తున తావే